0: కిరీక్షణ తమగనదే బాణుగ మాత శరీరంపల్ నో నియబల అఫేతగవత సౌడి బాకుండా శ్రేణ పూజ బతికిందిపిసను.
1: Ovintis, nei maki informasau balorong ohing, husi studi sentral Kampung Alor Dili, hawer siana belo, lori kipa nebe servisu, hato brigadu wain, i adeus.